0: గమతని
1: గణి గమగత
0: నిజగమతని
1: నిగమగతని
0: గణి సగమత
1: గమగతని
0: మదని సగమ
1: గగని ధనిత
0: గగని ధనిత
1: గగని ధనిత
0: కాలి ఘోడి.